0: సార్, ఆమె ఎంఎస్ఎంఈకు మదత్ దే రే అవి ఎంఎస్ఎంఈమే ఉద్యమ్ పోర్టల్ కోలా హమ్ 9 కరోడ్ ఉద్యమ్ పోర్టల్ మే ఎంటర్ప్రైజ్ జుడే హై వో లోగ్ బతాయే హమ్ 39 కరోడ్ లోగోం కే లియే కామ్ దియా హై ఎంప్లాయ్మెంట్ దియా హై ఇసిమే 40% మహిళా హై సర్ హమ్కో బోలే కే లియే ఖుష్ హోత హై 40% ఇసిమే మహిళా హై అది ఎంటర్ప్రైజ్ జ్యాదా హో రహా హై మహిళా కే జ్యాదా హో రహా హై ఐసే హీ స్టార్టప్స్ కేవల హమ్ గింతీ కర్తే థే హాత్ మే మగర్ అభి ప్రధానమంత్రి జీ నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే 2 లాఖ స్టార్టప్స్ కే లియే భారత సర్కార్ మదద్ దియా ఇస్కే కారణ నయే బచ్చే నయే నవజవాన్ యువతి ఏ స్టార్టప్ ఖోల్నే కే లియే కర్ రహే సర్ ముద్రా మే హమ్ ప్రధానమంత్రి జీ ఏక యోజనా శురూ కియా ప్రధానమంత్రి జీ ముద్రా యోజనా ఇసి మే 3.8 కరోడ్ లోగోం కో హమ్ జాబ్ దియా హై అండ్ ఎంటర్ప్రెనర్ ఎంటర్ప్రెనర్స్ బనాయే హై పిఎంఈజీపీ మే సర్ 97 లాఖ లోగోం కో పిఎంఈజీపీ మే హమ్ ఎంప్లాయ్మెంట్ దియా హై సర్ ఇతా బడా నంబర్ మే భారత సర్కార్ ఎంప్లాయ్మెంట్ బడానే కే లియే అభీ అభీ ఏక యోజన శురూ కియా అభీ లాస్ట్ మహీనే మే ప్రధానమంత్రి జీ పెహలే ట్రెంచ్ కా పైసా లోగో ఎంటర్ప్రెనర్స్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ కో దియా వో యోజన హై ప్రధానమంత్రి జీ వికాసిత భారత్ రోజ్గార్ యోజన ఇసీ మే హమ్ 1 లాఖ కరోడ్ లగా రహే హై అండ్ కిస్ కే లియే ఎంప్లాయర్స్ కో భీ మదద్ దేనా అండ్ నయా ఎంప్లాయీ జుడా తో ఉస్కో భీ మదద్ దేనే కే లియే ఇసీలియే మేనే బతానా చాహతీ హూ పూరా దేశ్ మే మహిళా కో ఎంటర్ప్రెనర్స్ బనానే కే లియే జాబ్ దిలానే కే లియే అండ్ సర్కార్ మే జాబ్ దిలానే కే లియే 19 ట్రెంచర్స్ సర్కార్ కా జాబ్ దిలానే కా రోజ్గార్ మే హమ్ బనాయే ఇసిమే 11 లాఖ లోగోం కో సర్కారీ నౌకరీ భారత సర్కార్ కే దియా హై
1: సెకండ్ సప్లిమెంటరీ శ్రీమతి సీమా ద్వివేది జీ
2: माननीय सभापति महोदय सामाजिक सुरक्षा संहिता 2020 अधिनियमित किया गया है जो 21 नवंबर 2025 से प्रवृत्त हुई है महोदय मैं आपके माध्यम से माननीय मंत्री जी से जानना चाहती हूं कि जो इस अधिनियम में इसको प्रवृत्त किया गया है इसमें महिलाओं को क्या क्या सुविधा दी जा रही है इसके बारे में माननीय मंत्री जानना चाहती हूँ
0: माननीय चेयरमैन सर मैं अभी बताइए 29 कानूनों को हम निकाल के और ब्रिटिश का समय का कानून था हमारा देश वाले नहीं बनाए थे वो कानून हम ऐसे रखे थे उसको हम पूरा निकाल के अभी 4 कोड में लाया है इसी में बहुत बड़ा एंड अच्छा कोड है सोशल सिक्योरिटी कोड सोशल सिक्योरिटी कोड में महिलाओं के लिए हम पहले क्वेश्चन का आंसर में भी बताया सर वो जेंडर डिस्क्रिमिनेशन हम नहीं कर सकते नया कोड में एंड एक काम के लिए इक्वल वर्क फॉर इक्वल वेजेस एंड इक्वल वेजेस देना इक्वल वर्क के लिए ऐसा हम किया है सर ऐसे कोई भी बोर्ड हो सरकार कुछ भी बोर्ड गठित करे और एनी इंडस्ट्री कुछ भी बोर्ड गठित करे इसी में 1/3 उसी में बोर्ड में मेंबर्स महिला होना चाहिए महिला का समस्या महिला ही जानती है इसलिए महिला होना चाहिए ऐसे ही प्रोविजन इसी में रखा है सर मैटरनिटी लीव 26 वीक तक हम बढ़ाए हैं सर वर्क फ्रॉम होम का प्रोविजन हम रखे हैं सर ऐसे ही महिला को कहीं इंडस्ट्री में काम करने के लिए प्रोविजन नहीं था पहली बार महिला किसी भी इंडस्ट्री में काम कर सकती है नाइट ड्यूटी भी कर सकती है मगर उसका सुरक्षित का कायम रखना एंड उसका सुरक्षित के लिए ध्यान रखना ऐसा भी प्रोविजन हम रखे हैं सर मेडिकल बोनस हम 3500 दे रहे हैं नर्सिंग ब्रेक्स हम दे रहे हैं ऐसे महिला का बच्चे के लिए क्रेश फैसिलिटी भी इंडस्ट्री के तहत और वर्किंग प्लेस में हम दे रही है ऐसे ही सर हम ये स्टैंडिंग ऑर्डर्स ऑफ होम अरेंजमेंट्स फॉर फ्लेक्सिबिलिटी ऑफ वुमेन वर्कर्स सेक्टर में स्टैंडिंग कमिटी बनाने के लिए हम इसी में रखा है सर एंड ग्रीवेंस रिड्रेसल सेल महिला के लिए अलग से ग्रीवेंस रिड्रेसल सेल रखना चाहिए ऐसे हम नया कोड में सोशल सिक्योरिटी कोड में महिला के लिए हम लाए हैं सर
1: थर्ड सप्लीमेंट्री डॉक्टर धर्मशील गुप्ता जी
3: माननीय सभापति महोदय आपका धन्यवाद मैं माननीय मंत्री जी से पूछना चाहती हूँ कि बिहार की बहुत बड़ी आबादी महिलाएं काम करती हैं रोजगार करती हैं तो क्या बिहार में कितनी महिलाएं रोजगार कर रही हैं या माननीय प्रधानमंत्री आदरणीय नरेंद्र